సత్వవాన్ సాత్విక సత్య సత్య ధర్మపరాయణ అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియ ప్రీతివర్ధన విహాయ సగతిర్జ్యోతిసురుచుర్హుతభుక్ విభు రవిర్విరోచన సూర్య సవితార విలోచన అనంతో హుతభుక్వోక్త సుఖదో నైకదోగ్రజ అనిర్విణ్ణ సదామర్షి లోకాదిష్టానమద్భుత సనాతనతమ కపిల కపిరవ్యయ స్వస్తిదస్వస్తి కృత్స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్ యోజిత శాసన శబ్దాదిగ శబ్ద సహ శిశిర శర్వరీకర అక్రూరపేషలో దక్షో దక్షిణ శ్రమినాంబర విద్వత్తమో వీతవయ పుణ్య శ్రవణ కీర్తన ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన వీరహారక్షణ సంతో జీవనం పర్యవస్థిత అనంతరూపో నంతశ్చీజితమన్యుర్భయావహ చతురశ్రోగ వీరాత్మా విదిశో వ్యాదిశో దిశ అనాదిర్భూర్భవో లక్ష్మీ సువీరో రుచిరాంగద జననో జన జన్మాదిర్భీమో భీమ పరాక్రమ ఆధార నిలయో ధాత పుష్పహాస